0: ప్రకారం వాగువదు హరిహర తిరుపతి అళుకుమారులకి తరవల్ల బంద
1: కయ్యల్లి పరశురామ హిడు
2: నిజ
1: సమరకే బందవ బ్రాహ్మణ హుడుగని
2: ఆ
1: ఆశ్చర్య
2: యాకె
1: కలిసువదు కలియవదు
2: ఆ
1: హోమ మాడువదు హోమ మాడిసువదు దాన కొడువదు దాన పడివదు
2: ఆ
1: ఈ షట్కర్మ బ్రాహ్మణులకే సేరిత్
2: నిజ
1: నిన్న కులధర్మవన్ను బిట్టు
2: ఆ
1: ಕ್ಷತ್ರಿಯ ಧರ್ಮವನ್ನು ಅನುಸರಿಸಿ ಸಮರಕ್ಕೆ ಬಂದೆ ಅಲ್ಲ ಯಾಕೆ ಬಂದೆ ನಾನೇ ಅರ್ಥ ಮಾಡಿದೆ ನಿನ್ನ ಶನಿಯಲ್ಲಿ ನನ್ನ ಹೇಳ ತಂದದ್ದು ಈ ಶಕ್ತಿಯ ಕೈಯಲ್ಲಿ ಪ್ರಾಣ ಕಳ್ಕೊಳ್ಬೇಡ ಜಾಗ್ರತೆ
2: ತಪ್ಪಾಗಿ ತಿಳಿದುಕೊಂಡಿದ್ದೀಯ ನೀನು ಧರ್ಮದಲ್ಲಿ ನಡೀಬೇಕಂತ ನೀವು ಆ ಧರ್ಮದ ತಾಂಡವನ್ನು ಆಡೋದಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಪಟ್ಟಿದ್ದೀರಾ ನಿಮ್ಮ ನಾಶ ನನ್ನ ಕೈಯಲ್ಲೇ ಇದೆ ಅಂತೇಳಿ ಆದ್ರೆ ಅದನ್ನು ತಪ್ಪಿಸೋದಕ್ಕೆ ಯಾರಿಂದಲೂ ಸಾಧ್ಯ ಇಲ್ಲ ನೀನೋ ನಾನ ಯಾರು ಎಂಬುದನ್ನು ನನ್ನ ರಂಗ ತೀರ್ಮಾನ ಮಾಡಲಿ ಬಾನು
3: ಯಾರದು ಮಾರ್ಗವನ